0: ఉన్నావు
1: అప్పా?
0: సామి
1: లక్ష్మి
0: ఇక్కడే పట్టు కుళ్ళ
2: అవి అన్న మగ్గలు ఎన్న
0: మగ్గలు
2: మళ్ళారు ఎన్న మగలు వాళ్ళ తప్పు
0: మీరు
2: వాళ్ళండి
0: మగనికి
2: తెలిపంది దాద మలుపు
1: అత్త ఇంక మధుమే
2: మధుమేనా పొట్టి కనికి సురాయిని
1: శుక్రవారం అర్థం సురాయిని
2: మధుమే ఉందా
1: బేకాడు
2: అంద మగ
0: ఆయన
2: పత్తి మురంటే ఉర్దులేక ఉర్దుత మగ ఆయన ఊరం బతింగుళ్ళక్కాయి
0: జనంచాంది ఆయన అంగి బిచ్చుది తూయిని ఇంచైతున్న ఎడ్డ శరీర
2: పంచన్న జనంచాను తూపిని కన్నుటి ఇందా జారప్ప ఈ తూతు శైలాన్ని బ్రహ్మి బరెత్తి కడపున్నావు అంటే కూడా నాన్న మోడీకి మతిపేదని మరల శురువాతండి ఎక్కడన్నా కేంద్ర మధ్య కొండ దాదాన్ని అదే గుర్తించి కండని కొండ దాదాన్ని గుర్తించి దాదావా ఏర పంపుడానికి ఏంటాను మధిమేవుడు ఉంది తుకా ఎంచాపు ఉంది ఉండు మాల్పినారు ఉండగత

ఇచ్చుండని మా నెల మూడు దోసం నేను అనుకోగలను లేరు. ఆడ ధాన్య పంపిణీ వల్లే మాత్రలేక శ్రీమంతం ఆయన ఊరు ఎన్నత్తి భారీ ఎన్నె ఊరు ఎన్న బండారుడు మూడైన తీజ్జి ఇందులో ఎంత తెరవెచ్చ యాపెన్న బండార దించావని అడా వంజత్ర వంజిదిరా దేవేరింకోసారి దోషం ఎందుకు పంపిన విశ్వాస ఇంకుండు ఆ

0: ఉపాధి బోర్డు నిక్కి జన్మ కురులే బరువైందన్న ఆయన మర్యాద కొత్తారా ఎన్నో ఉద్దేశం ఉంది ఇరవై తరే
1: కడుపునావు కురిత ఏడు సరే కడుతున్నాను
0: కాడు నొప్పి నీ వాతావరణ కడతా.

0: అన్నే పిండ పాడు పాడినప్పు
1: నిన్నలకు పిండ పడేరేవాళ్ళు
0: పిండగత్తాను
1: సాధి వల్పునే కాలుడిప్పులో కడు కాలు అయ్యాను నిన్న కంటి ఇతర గంటున్నా నిన్న మెట్టి ఇతర బద్దాయి బంగారులో కోడి అన్న

తల్లి అందయ్య నాడు దక్కులో వస్తుంది బంగారం వైపున చెప్పిన అభివృద్ధి పోతున్నానా నీకు బతుకున కావచ్చు చెప్ప మర్యాద కార్పత్యం బతుకాలి అవకాశం వస్తుంది కొరవే కైకాలు గడిపోయింది.

0: Vaya nada, no, ni mulla, la maga. No, no, no, no, నిన్న గుట్టు పూరైకు వస్తాను. ఈ అన్న పల్ల పాక పంపులేంచిరా. ఇంతవరకు ఈ కరికిన వరకు పెద్దల బ్యాగ్ ముగ్గుత వరకు పెన్ను పంపుడి పోతు పోతు ఈ మొత్తం ఎక్కినా ఎట్టేంది మొన్న కొంచెం కై కొడుతు నాకు నించి మొన్న పోతు మొత్తం ఎత్తాను.
1: అయ్యో
0: కావేరెక్కడ
1: మోళ్ళేన ఆడ ఎక్కడ పుడదు ఆ బాలేను మోళ్ళ కిర్పావా ఎల్ల అరసలే గొత్తాన మరలేది మరల ఉద్దిడికెరినప్పుడు
0: మంటలవేలే
1: అంచె ఉంది సంగతి
0: మధు మేరే నీ నానే మనసుప్పుని
1: మధి మీద అంగలపు జోరుండు మధి మీద ఆశని తోజాక ధర్మకు వేలే అభిజ మాలి నిందుతారు పాత్రలేదు రాత్రి
0: మాలిని మట్టి బాలిని తప్పని పొత్తుకు కావేరికి ఈ విచారణ ముచ్చారు మాత్రం తెలిసిపోడు.

పుట్టిన ఇచ్చిందని మా మీద మూడు సూర్యులను పొగలుందలేరు ఆడ దాని వంపని వల్లే మాత్రలేక శ్రీమంతమైన ఊరు ఎన్నత్తి భారీ ఎన్న ఊరు ఎన్న బండారుడు మూడైన తీర్చి ఇందులో ఇంక తరవచ్చ యాపెన్న బండార దించావని అడా వంజిదిరా దేవేరింకోసారి తోషణ ఎందుకు పంపిన విశ్వాస ఇంకుండు ఆ

0: పాదుబాండు నిక్కి జన్మకురులే బరువే నిన్ను ఆయన మర్యాద కొత్తారా ఎన్నో ఉద్దేశం ఉంది తరే కడుపునావు
1: కురిత ఏడు తరే కడుతుందా దుమ్ము
0: నాన్న తాడు నొప్పి నీ వాతావరణ కడతా.

0: అన్నే పిండ పాడు పాడిన పోపు
1: నిన్నీ పిండ పడే మాత్రం
0: పిండగత్తాను
1: సాధి వాళ్ళు కాడు కాడు కాలు అయ్యాను ఎన్నోదారు నిన్న కలిటీతనం గంటున్నా నిన్న మెల్టీతనం బద్దయ్య బంగారులో కొరియన్న.

కలువి అందయ్యో నాడు దక్కున వస్తుంది బంగారం వైపున చెప్పిన ఆగ్రవర్తి బతున్నా నీకు బతుకున కావచ్చు చెప్ప మర్యాద కారుపత్యం బతుకారు అవకాశం వస్తుంది కొరవే కైకాలు నడిపేసింది.

0: స్వామి, ఉన్ని మనుషన పరిచయం అల్పడమండ. పరమాత్మ ఇంచిత్ర మార్గాంధ దైపవరిగి ఇని ముట్ట ఇరణ తూతల గుర్తైజ్జి కాడసాది పరిపి బర్తు కలువే వెరి ఇరణ తరిక హాకది మతిగడ్డది బుర్దిత్తారు. ఎచ్చర
1: అల్పదరస
0: గుణరాజ పండయాని మృగ బేటగింద కాడుగ బత్తే ఆపుర్తుడి బుర్దిత్తారు. యాన అవినత్ ఆలోచన మల్పన ఒరియన మోనె తూదు గుణయించినందు తెలియలిగే మోనెనే కైగన్నడి ఆదిప్పుడిగే ఒరియన సార పాత్రకే నుండిజ్జి ఒంజి ముత్తువలకన పాత్రకే ఎండయావు. అయ్యా ఈయన తూనగ రాజాలక్షణ కైతిచ్చి ఆయుధ బర్పున కాడసాది ఈరు దూరం ఒప్పునారు ఒల్పదారు కేనుడు
1: ఎన్న ఊరత్తే ఈయనకి చిల్లూరు పాదెన్న తెలియమ్మ.
0: ఓహో
1: అంత రచయాన్
0: రాజేంద్రి ఇంచి దాని వస్తారు కథే
1: గోకర్ణకు పిదనందులే ఎన్న మనస్సు సరించాండి ఎన్న శరీరం సరించాండి ఎన్న చింతడి అని ఈ జన కలువేన ఆయన కాటు మనకు పట్టు ఆ పక్కనుడు పడతారు.
0: అయ్యా ఈ మనసులో వేదన ఎంకి తర్తాండి ఈ పరిస్థితి నీరే కడపడినా నాలుగత మట్టికి ఎన్నారం అనికి బతుంది ఇరగైన బేద బేదారికి సరి అయిన వైద్యులు మర్దం అవుతుంది. ఐదు ఒక యానే కడపడదు కొరిపే నరమనే ముట్ట వరి
1: ఖండితాస్తిని.

వా కమల, ఉడైపోతారుదే. ఎకాడించి జోకులు చాపరిదిపోతే నకులు లాభ ఇది జరు. ఇంతదే బలదే మూలుతులా, యాన్ రేడియో సారంగ పాడ్దే నికులుల కేనుందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే. నికులు ఎన్నువరు ఉంది ఏరప్ప ఉంది పొస అజ్జి పండుదు. ముందు శిరువద మర్వీ నజ్జి 107.7 ముందు రంగు రంగుద బతుకు